0: అయ్యో రామ రామ కృష్ణ ప్రభువే మొదలు తొలగు నేను.
1: అరే బందలో బందలో కాంచన కాంచన.
2: హాయ్ ఆశికా, హేగిద్యా? హబ్బక్ షాపింగ్ లిస్ట్ ఎలా రెడీనా?
3: ಹೂನೆ ರೆಡಿ ಆಗ್ತಾ ಇದೆ.
2: ಏ ಅದ್ಯಾಕೆ, ಬಜೆಟ್ ಬಗ್ಗೆ ಯೋಚನೆ ಮಾಡ್ತಿದ್ಯಾ? ಆ ಯೋಚನೆ ಬಿಡು, ನಮ್ ಐಶ್ವರ್ಯ ಸಿಲ್ಕ್ಸ್ ಇದೆಯಲ್ಲ.
4: ಹೌದು, ದುರ್ಗಿಗುಡಿ ಮೇನ್ ರೋಡ್ ನಲ್ಲಿರೋ ಐಶ್ವರ್ಯ ಸಿಲ್ಕ್ಸ್ ಗೆ ಒಂದ್ಸಲ ಭೇಟಿ ಕೊಡಿ.

0: ఏ అమ్మా, ఏ అమ్మా,
1: ఏం తింటారు?
0: బెల్లడవే. ఏ అమ్మా, ఈ వర్ష మంది మళ్ళీ బెళి బర్లిల్ల, అదు ఇదు ఏనేనో అంతిద్రలి బే.
1: హౌదప్ప.
0: ఏ అమ్మా, ఈ వర్ష నమ్మ ఫల నూరు చీల ఆత్ నూరు చీల.
1: ఏడప్ప
0: అంత. ఏ అమ్మా, ఇదెల్ల నమ్మవుడిది అదృష్ట.
1: అదేనా నమ్మ అదృష్ట? నేను
0: అప్పుడు అంతిద్దవ్వా.
1: ఏమంతిద్రు?
0: అవుడు నమ్మవుడు ఇదే వర్ష.